ಮಹಾಶಕ್ತಿರ್ ಮಹಾದ್ಯುತಿ ಅನಿರ್ದೇಶ್ಯ ವಪು ಶ್ರೀಮಾನ್ ಮೇಯಾತ್ಮ ಮಹಾದ್ರಿಧೃತ್ ಮಹೇಶ್ವಾಸೋ ಮಹೀಭರತ ಶ್ರೀನಿವಾಸ ಸತಾಂಗತಿ ಅನಿರುದ್ಧ ಸುರಾನಂದೋ ಗೋವಿಂದೋ ಗೋವಿದಾಂಪತಿ ಮರೀಚಿರ್ದ ಮನೋಹಂಸ ಸುಪರ್ಣೋ ಭುಜಗೋತ್ತಮ ಹಿರಣ್ಯನಾಭ ಸುತಪಾಹ ಪದ್ಮನಾಭ ಪ್ರಜಾಪತಿ ಅಮೃತ್ಯುಸರ್ವದೃಕ್ಸಿಂಹ ಸಂಧಾತ ಸಂಧಿಮಾನ್ ಸ್ಥಿರ ಅಜೋ ದುರ್ಮರ್ಷಣ ಶಾಸ್ತಾ ವಿಶ್ರುತಾತ್ಮ ಸುರಾರ್ಯ ಗುರುರುಗುರುತಮೋ ಧಾಮ ಸತ್ಯ ಸತ್ಯ ಪರಾಕ್ರಮ ನಿಮಿಷೋ ನಿಮಿಷಸ್ರಗಿರಿ ವಾಚಸ್ಪತಿ ಹೃದಾರಹೇ ಅಗ್ರನಿರ್ಗ್ರಾಮಣಿ ಶ್ರೀಮಾನ್ ನ್ಯಾಯೋ ನೀತ ಸಮೀರಣ ಸಹಸ್ರಮೂರ್ಧಾ ವಿಶ್ವಾತ್ಮ ಸಹಸ್ರಾಕ್ಷ ಸಹಸ್ರವಾತ್ ಆವರ್ತನೋ ನಿವೃತ್ತಾತ್ಮ ಸಂವೃತ ಸಂಪ್ರಮರ್ದನ ಅಹಸಂವರ್ತಕೋ ವನ್ನಿರನಿಲೋ ಧರಣೀಧರ ಸುಪ್ರಸಾದ ಪ್ರಸನ್ನಾತ್ಮ ವಿಶ್ವಧೃಗ್ ವಿಶ್ವಭುಗ್ಭಿಹು ಸತ್ಕರ್ತ ಸತ್ಕೃತ ಸಾಧುರ್ಜನ್ಧುರು ನಾರಾಯಣೋ ನರ ಅಸಂಚೇಯೋ ಪ್ರಮೇಯಾತ್ಮ ವಿಶಿಷ್ಟ ಶಿಷ್ಟಕುಚ್ಯುಚಿ ಸಿದ್ಧಾರ್ಥ ಸಿದ್ಧ ಸಂಕಲ್ಪ ಸಿದ್ಧಿದ ಸಿದ್ಧಿ ಸಾಧನ ವೃಷಾ ಹಿ ವೃಷಭೋ ವಿಷ್ಣುರು ವೃಷಪರ್ವಾ ವೃಷೋದರ ವರ್ಧನೋ ವರ್ಧಮಾನಶ್ಚ ವಿವಿಕ್ತ ಶ್ರುತಿಸಾಗರ ಸುಭುಜೋ ದುರ್ಧರೋ ವಾಂಗ್ಮೀ ಮಹೇಂದ್ರೋ ವಸುದೋ ವಸು ನೈಕರೂಪೋ ಬೃಹದ್ರೂಪ ಶಿಪಿವಿಷ್ಟ ಪ್ರಕಾಶನ ಓಜಸ್ತೇಜೋ ದ್ಯುತಿಧರ ಪ್ರಕಾಶಾತ್ಮ ಪ್ರತಾಪನ ರುದ್ಧಸ್ಪಷ್ಟಾಕ್ಷರೋ ಮಂತ್ರಶ್ಚಂದ್ರಾಂಶುರು ಭಾಸ್ಕರ ದ್ಯುತಿ ಅಮೃತಾಂಶೂದ್ಭವೋ ಭಾನುಶಶಬಿಂದು ಸುರೇಶ್ವರ ಔಷಧಂ ಜಗತಸ್ಸೇತು ಸತ್ಯಧರ್ಮ ಪರಾಕ್ರಮ ಭೂತಭವ್ಯಭವನ್ನಾಥ ಪವನಃ ಪಾವನೋ ನಲ ಕಾಮಃ ಕಾಮಕೃತ್ಕಾಂತಃ ಕಾಮಃ ಕಾಮಪ್ರದ ಪ್ರಭು ಯುವಾದಿಕೃದ್ಯುವಾವರ್ತೋ ನೈಕಮಾಯೋ ಮಹಾಶನಃ ಅದೃಶ್ಯೋ ವ್ಯಕ್ತರೂಪಶ್ಚ ಸಹಸ್ರಜಿದನಂತಜಿತ್ ಇಷ್ಟೋ ವಿಶಿಷ್ಟ ಶಿಷ್ಟೇಷ್ಟಶಿಖಂಡೀ ನೌಷೋ ನೃಷಃ ಕ್ರೋಧಃ ಕ್ರೋಧಕೃತ್ಕರ್ತಾ ವಿಶ್ವಬಾಹುರು ಮಹೀಧರಃ ಅಚ್ಯುತಃ ಪ್ರಚಿತಃ ಪ್ರಾಣ ಪ್ರಾಣದೋ ವಾಸವಾನುಜಃ ಅಪಾಂ ನಿಧಿರಧಿಷ್ಠಾನುಮಪ್ರಮತ್ತ ಪ್ರತಿಷ್ಠಿತಃ ಸ್ಕಂಧ ಸ್ಕಂದಧರೋ ಧುರ್ಯೋ ವರದೋ ವಾಯುವಾಹನಃ ವಾಸುದೇವೋ ಬೃಹದ್ಭಾನುರಾದಿದೇವಃ ಪುರಂದರಃ ಅಶೋಕಸ್ತಾರಣಸ್ತಾರಶೂರಶೌರೀರ್ಜನೀಶ್ವರಃ ಅನುಕೂಲಶತಾವರತಃ ಪದ್ಮೀ ಪದ್ಮನಿಹೇಕ್ಷಣಃ ಪದ್ಮನಾಭೋರವಿಂದಾಕ್ಷಃ ಪದ್ಮಗರ್ಭ ಶರೀರಭೃತ್ ಮಹರ್ಧಿರ್ವೃದ್ಧೋ ವೃದ್ಧಾತ್ಮ ಮಹಾಕ್ಷೋ ಗರುಡಧ್ವಜಃ ಅತುಲಶ್ಶರಭೋ ಭೀಮಃ ಸಮಯಜ್ಞೋ ಹರಿರ್ಹರಿಃ ಸರ್ವಲಕ್ಷಣಲಕ್ಷಣ್ಯೋ ಲಕ್ಷ್ಮೀವಾನ್ ಸಮಿತಿಂಜಯಃ ವಿಕ್ಷರೋ ರೋಹಿತೋ ಮಾರ್ಗೋ ಹೇತುರುದಾಮೋದರಃ ಸಹ ಮಹೀಧರೋ ಮಹಾಭಾಗೋ ವೇಗವಾನಮಿತಾಶನಃ ಉದ್ಭವಕ್ಷೋಭಣೋ ದೇವ ಶ್ರೀಗರ್ಭ ಪರಮೇಶ್ವರಃ ಕರಣಂ ಕಾರಣಂ ಕರ್ತಾ ವಿಕರ್ತಾ ಗಹನೋ ಗುಹಃ ವ್ಯವಸಾಯೋ ವ್ಯವಸ್ಥಾನ ಸಂಸ್ಥಾನ ಸ್ಥಾನದೋ ಧ್ರುವಃ ಪರರಥಿಃ ಪರಮಸ್ಪಷ್ಟಸ್ತುಷ್ಟಃ ಪುಷ್ಟಶುಭೇಕ್ಷಣಃ ರಾಮೋ ವಿರಾಮೋ ವಿರಜೋ ಮಾರ್ಗೋ ನೇಯೋ ನಯೋ ನಯಃ ವೀರಶಕ್ತಿಮತಾಂ ಶ್ರೇಷ್ಠೋ ಧರ್ಮೋ ಧರ್ಮವಿದುತ್ತಮಃ ವೈಕುಂಠಃ ಪುರುಷ ಪ್ರಾಣ ಪ್ರಾಣದ ಪ್ರಣವ ಪ್ರಥುಃ ಹಿರಣ್ಯಗರ್ಭ ಶತ್ರುಘ್ನೋ ವ್ಯಾಪ್ತೋ ವಾಯುರಧೋಕ್ಷಜಃ ಋತುಸುದರ್ಶನಃ ಕಾಲಃ ಪರಮೇಷ್ಠೀ ಪರಿಗ್ರಹಃ ಉಗ್ರ ಸಂವತ್ಸರೋ ದಕ್ಷೋ ವಿಶ್ರಾಮೋ ವಿಶ್ವದಕ್ಷಿಣಃ ವಿಸ್ತಾರಸ್ಥಾವರಸ್ಥಾನುಃ ಪ್ರಮಾಣಂ ವೀಜಮವ್ಯಂ ಅರ್ಥೋನರ್ಥೋ ಮಹಾಕೋಶೋ ಮಹಾಭೋಗೋ ಮಹಾಧನಃ ಅನಿರ್ವಿಣ್ಣಸ್ಥವಿಷ್ಠೋ ಭೂರುಧರ್ಮಯೂಪೋ ಮಹಾಮುಖಃ ನಕ್ಷತ್ರನೇಮಿರ್ನಕ್ಷತ್ರೀ ಕ್ಷಮಕ್ಷಾಮ ಸಮೀಹನಃ ಯಜ್ಞೈಜ್ಯೋ ಮಹೇಜ್ಯಶ್ಚ ಕ್ರತುಸ್ಸತ್ರಂ ಸತಾಂಗತಿಃ ಸರ್ವದರ್ಶೀ ವಿಮುಕ್ತಾತ್ಮ ಸರ್ವಜ್ಞೋ ಜ್ಞಾನಮುತ್ತಮಂ ಸುವೃತಸ್ಸು ಮುಖಃ ಸೂಕ್ಷ್ಮಸ್ಸು ಘೋಷಸ್ಸು ಕದಸ್ವೃತ್ ಮನೋಹರೋ ಜಿತಕ್ರೋಧೋ ವೀರಬಾಹುರ್ವಿದಾರಣಃ ಸ್ವಾಪನಸ್ವಶೋ ವ್ಯಾಪೀ ನೈಕಾತ್ಮ ನೈಕಕರ್ಮಕೃತ್ ವತ್ಸರೋ ವತ್ಸಲೋ ವತ್ಸೀ ರತ್ನಗರ್ಭೋ ಧನೇಶ್ವರಃ ಧರ್ಮಗುಬ್ಧರ್ಮಕೃದ್ಧರ್ಮೀ ಸದಸಕ್ಷರಮಕ್ಷರಂ ಅವಿಜ್ಞಾತ ಸಹಸ್ರಾಂಶುರ್ವಿಧಾತ ಕೃತಲಕ್ಷಣಃ ವ್ಯವಸ್ತಿನೇಮಿ ಸತ್ವಸ್ಥ ಸಿಂಹೋ ಭೂತಮಹೇಶ್ವರಃ ಆದಿದೇವೋ ಮಹಾದೇವೋ ದೇವೇಶೋ ದೇವಹೃದ್ಗುರುಃ ಉತ್ತರೋ ಗೋಪತಿರಗುಪ್ತಾ ಜ್ಞಾನಗಮ್ಯಃ ಪುರಾತನಃ ಶರೀರಭೂತಹೃದ್ಭೋಕ್ತಾ ಕಪೀಂದ್ರೋ ಭೂರಿದಕ್ಷಿಣಃ ಸೋಮಪೋ ಮೃತಪಃ ಸೋಮಃ ಪುರುಜಿತ್ ಪುರುಸತ್ತಮಃ ವಿನಯೋ ಜಯಃ ಸತ್ಯಸಂಧೋ ದಾಶಾರ್ಹ ಸಾತ್ವತಾಂಪತಿಃ
జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమ అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతక అజో మహర్హ స్వాభావ్యోజితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మాత్రివిక్రమ మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మీదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగరీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేధాస్వాంగోజితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః సుధన్వాఖండ పరశురుదారుణో ద్రవిణప్రదః దివస్పృక్సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామాసామగస్సామ నిరవాణం భేషజం విశక్ సన్యాసకృచ్ఛమశ్శాంతో నిష్ఠా శాంతిః పరాయణం శుభాంగశ్శాంతిదస్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛువః శ్రీవత్సవక్షః శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీదశ్రీష శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాల్లోకత్రయాశ్రయః స్వక్షస్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశ శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః అరచుష్మానరచితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః కాళనేమినిః వీరశౌరీశూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహారిః కామదేవః కామపాలః కామీకాంతః కృతాగమః అనిర్దేశ్య వపురవిష్ణుర్వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్ మహాయజవా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవః ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతిః సద్గతిః సత్తా సద్భూతిః సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసస్వయామునః భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నరః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతాననః ఏకోనైకః సవః కః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమశూన్యో ఘృతాశీరచరశ్చలః అమానీమానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ సుమేధామేధయో ధన్యః సత్యమేధాధరాధరః తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకవాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురార్హః శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః ఉద్భవః సుందరః సుందో రత్మనాభః సులోచనః అర్కో వాజసనశృంగీ జయంతః సర్వవిజ్యై సువర్ణబిందురక్షోభ్యస్తర్వవాగీశ్వరేశ్వరః మహాహృదో మహాగ్రతో మహాభూతో మహానిధిః కుముదః కుందరః కుందః పరజన్యః పావనోనిలః అమృతాంశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః సులభః స్ఫూర్తిః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః న్యగ్రోధోదుంబరోశ్వత్థశ్చాణూరాంధ్రనిషూదనః సహస్రార్చిః స్వప్తజంహః సప్తయుధాః సప్తవాహనః అమూర్తిరనభోచింత్యో భయకృద్భయనాశనః అణురు బృహత్కృషస్థూరో గుణభృన్నిర్గుణో మహాన్
అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనః భారభృక్కచితో యోగీ యోగీశ సర్వకామదః ఆశ్రమశ్రవణక్షామ సుపర్ణో వాయువాహనః ధనుర్ధరో ధనుర్వేదో దండోదమయితాదమః అపరాజితస్సర్వసహో నియంతా నియమూయమః సత్వాన్ సాత్వికస్సత్యసత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియారహోర్హ ప్రియకృత్ప్రీతివర్ధనః విహాయ సగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః రవిర్విరోచన సూర్య సవితారవిలోచనః అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజో గ్రజ అనిర్విణ్ణ సదామరశీలోకాధిష్టానమద్భుతః సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిదః స్వస్తికృత్స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః అరౌద్రః కుండలీచక్రీ విక్రమ్యుర్జితశాసనః శబ్దాతిగః శబ్దసః శిశిరః శర్వరీకరః అక్రూరః పేషరో దక్షో దక్షిణక్షమిణాంగరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణస్కంతో జీవనః పర్యవస్థితః అనంతరూపోనంతశ్రీర్జితమన్యురుభయాపహః చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరోరుచిరాంగదః జననో జనజన్మాదిరభీమో భీమపరాక్రమః ఆధారనిలయోధాత పుష్పః సప్రజాగరః ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ప్రాణజీవనః తత్వం తత్వవివేకాత్మా జన్మమృత్యుజరాతిగః భూర్భువస్వస్తరుస్తారస్స పితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్య మన్నమన్నాదయేవ చ ఆత్మయోనిస్వయం జాతో వైఖానః సామగాయనః దేవకీ నందనస్రష్టా క్షితీశః పాపనాశనః శంఖబృందందకీ చక్రీ శారంగధనవాగదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః సర్వప్రహరణాయుధ ఓం నమః ఇతి హరయే నమః హరయే నమః హరయే.